0: మద్యపానం తదుపరి చెవులు కదా
1: సుస్థిరము సుఖమయ జీవన
0: రేడియో ద్వారా